ఆ వల్లల్లమ్మా కల్లంగన్నా వెర్రలు విట్ట వెళ్ళంగ గొరిగిలిక్క ముందిరిగా కోన కొబ్బర కొయ్యాక కయ్యా ముయ్యా వల్ల మాటికి నా రుర్రు అక్కడ డమ్మల్ డిమ్మల్ రిమ్మంటే కాటికి నా